సంస్కృతికి గర్వ కారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతీ నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్ధం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18తో వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే 2వ గేమ్

0: 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: நேரம் 7:15. ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 MHz FM கோல்ட். தொடர்வது திரையிசை. பாரதி படத்திற்காக ஒலிக்கும் குரல், ஹரிஷ் ராகவேந்தர்.

0: ఈరోజు ఆట విడుపులో శ్రీ కనకదుర్గా ఉన్నత పాఠశాల విల్లివాకం విద్యార్థుల కదంబ కార్యక్రమం చివరి భాగం ఇప్పుడు విందాం.
1: తెలుగు మహోన్నత పాఠశాల విద్యార్థులచే నిర్వహించే కదంబ కార్యక్రమానికి స్వాగతం. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. అమ్మవారిని ప్రార్థించడానికి మన ముందుకొస్తున్నారు ప్రియ, చందన, పూజిత, కస్తూరి. భక్తి శ్రద్ధలతో విందామా?

0: జనని
1: సాక్షాత్తు అమ్మవారే ప్రసన్నమయ్యే విధంగా పాడిన వీరికి జయజయలు చెప్పండి. మనందరికీ అత్యవసరమైనది నీళ్ళు. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే నీటి కోసం మనమందరం అల్లాడిపోతాం. చలివేంద్రం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ నీటి గుడి అనే సంభాషణ వినిపించడానికి మన ముందుకొస్తున్నారు శరణ్య, జెనిలియా, యమున, ప్రేమ్ కుమార్, అనూప్. విందామా?
2: నమస్కారం మాస్టరు.
3: నమస్కారం పిల్లలు. మాస్టరు, మేమందరం ఒక పని చేయాలనుకుంటున్నాం. మాస్టరు,
4: ఏం పని చేయాలనుకుంటున్నారు?
3: అసలే ఎండాకాలం, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. తాగడానికి గుక్కడి నీళ్ళు కనిపించడం లేదు.

0: దారులు వెళ్లే ప్రయాణికులకు దాహంతో అల్లాడిపోతున్నారు. వీరందరి దాహం తీర్చడానికి మన బడి పిల్లలందరూ చందాలు వేసుకొని దారి ప్రక్కన చింత చెట్టు క్రింద చలివేంద్రం పెట్టాలనుకుంటున్నాం మాస్టరు. దానికి మీ అనుమతి కావాలి.
1: మంచి పని చేయడానికి అనుమతి ఎందుకు నాయన? శుభస్య శీఘ్రం, తొందరగా చేయండి. ఈ ఎండల్లో దాహం తీర్చే చలివేంద్రం పెట్టడం అత్యవసరం, చాలా పుణ్యం కూడా. చలివేంద్రం ఎందరికో దాహం తీరుస్తుంది, చాలా మంచి పని చేస్తున్నారు.
2: మాస్టారు, చలివేంద్రం మనుషులకు మాత్రమే కాదు, మూగజీవాలైన పక్షులకు కూడా నీళ్లు, ధాన్యపు గింజలు పెడుతున్నారు. మనకు నోరుంది కాబట్టి దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వండి అని అడగగలం. మరి ఈ పక్షుల పరిస్థితి ఎలా? అవి నోటితో చెప్పలేవు. అందుకే ఈసారి పక్షులకు కూడా చెట్ల కింద కుండీల్లో నీళ్లు, ధాన్యపు గింజలు పెట్టాలనుకుంటున్నాం మాస్టారు.
1: ఎంత గొప్పగా ఆలోచించావమ్మా. చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు ఎండిపోయాయి. తాగడానికి గుక్కడ నీళ్లు లేకపోవడం వల్ల చిన్న చిన్న జీవరాశుల నుండి పెద్ద జంతువుల వరకు దాహంతో అల్లాడిపోతున్నాయి, ప్రాణాలు కూడా వదులుతున్నాయి. నీళ్లు ఆహారం దొరక్క చాలా పక్షి జాతులు ఇప్పటికే అంతరించాయి. ఉన్న వాటినైనా కాపాడుకోవాలి. మీ ఆలోచన చాలా గొప్పది
3: మాస్టారు. నేను మా ఇంటి డాబా పైన ప్రతిరోజు ఒక గిన్నెలో నీళ్లు, ఇంకొక గిన్నెలో ధాన్యపు గింజలు పెడుతున్నాను. చిన్న చిన్న పిచ్చుకలు, చిలుకలు, కాకులు వచ్చి నీళ్లు తాగి గింజలు తింటున్నాయి. ఒక పక్షి అయితే గూడు కూడా కట్టింది. పక్షులు నీళ్లు తాగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మాస్టరు.
1: లత, చాలా మంచి పని చేస్తున్నావమ్మా. ఇంటి డాబా పైన కొంచెం నీళ్లు, గింజలు పెడితే పక్షుల దాహం ఆకలి తీరుతుంది. మీరందరూ మీ ఇంటి దగ్గర కనీసం నీళ్ళైనా పెట్టండి.
2: అలాగే మాస్టారు.
0: మాస్టారు, రేపు ఉదయం మీ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించాలనుకుంటున్నాం మాస్టారు.
1: అలాగే, తప్పకుండా ప్రారంభిద్దాం నాయన.
2: తొందరగా కానివ్వండి, తోరణాలు కట్టండి, మట్టి కుండల్లో జాగ్రత్తగా నీళ్లు నింపండి. మాస్టరు వచ్చే వేలయింది.
3: అదిగో మాస్టర్ వస్తున్నారు. నమస్కారం మాస్టరు.
1: నమస్కారం పిల్లలు. ఈ చలివేంద్రం చాలా అందంగా అలంకరించారు, చాలా బాగుంది. మట్టి కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇకపై ఈ దారిలో వెళ్ళే వారికి దాహం తీరుస్తుంది ఈ చలివేంద్రం. అదిగో అవ్వను చూడండి, ఈ ఎండలో అలసి సొలసి వస్తుంది, చాలా దూరం నుంచి వస్తున్నట్టుంది. అవ్వకు నీళ్ళు ఇచ్చి అవ్వ చేతుల మీదుగా ప్రారంభిద్దాం.
3: అవ్వా, ఈ ఎండలో ఎక్కడ నుంచి వస్తున్నావు?
4: మా కూతురింటికి వెళ్ళి వస్తున్నాను. అమ్మయ్యా, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది.
2: అవ్వా ఇదిగో నీళ్లు తాగు.
4: ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండకి ఈ నీళ్లు తాగుతుంటే అమృతం తాగుతున్నట్టుంది, పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుంది. ఈ చలివేంద్రం పెట్టిన వాళ్ళు పుణ్యాత్ములు, వారు చల్లగా ఉండాలి.
3: అవ్వా, మా బడి పిల్లలందరం కలిసి ఈ చలివేంద్రం ఏర్పాటు చేశాం, పక్కనే పక్షులకు కూడా నీళ్లు, గింజలు పెట్టామవ్వా.
4: నాలాంటి దాహార్తుల దాహం తీర్చే ఈ చలివేంద్రం మామూలు చలివేంద్రం కాదమ్మా, ఇది ప్రాణం పోసే నీటి గుడి. దాహంతో ఉన్నవారికి ప్రాణాలు నిలిపే ఈ నీళ్లే దేవుడు. దాహం తీర్చే ఈ చలివేంద్రాలే నిజమైన దేవాలయాలు. ఈ నీటి గుడిని కట్టిన మీరందరూ పుణ్యాత్ములు. మూగజీవాలకు నీళ్లు పెట్టిన మీ మనస్సు చాలా గొప్పదమ్మా. నా ఆయుష్షు కూడా మీరు పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా జీవించండి.
1: అవ్వా, చాలా బాగా చెప్పావు. మండు టెండల్లో దాహం తీర్చే చలివేంద్రాలు నిజంగా నీటి గుళ్ళే. దారి పొడవునా నీటి గుళ్ళు కట్టాలి, అందరి దాహం తీర్చాలి, పక్షులకు కూడా ప్రాణం పోయాలి. మానవ సేవే మాధవ సేవ. మా విద్యార్థులు చేసిన ఈ పనికి నేను గర్విస్తున్నాను.
3: మేం చేసిన ఈ చిన్న పనిని ఇంత గొప్పగా అభినందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మాస్టరు.
1: మంచి మనసుతో చేసే చిన్న పనైనా అది చాలా గొప్పది. మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పిల్లలు.
3: ధన్యవాదాలు మాస్టరు.
4: చాలా చక్కగా చెప్పిన వీరికి జేజేలు చెప్పండి. మనందరికీ మంచిని తెలియజేసే నీతి పద్యాలు చెప్పడానికి మన ముందుకొస్తున్నారు పల్లవి 9వ తరగతి. విందామా.
5: కూరి మిగల దినములలో నేరములెందును గలుంగ నేరవు, మరి యా కురిమి విరసంబైనను నేరములే తోచిచుండు నిక్కము సుమతి. భావం. ఓ సుమతి, ఒకరికి ఒకరు స్నేహములో ఉన్నంత కాలము వారి మధ్య నేరములు ఉన్నను కనబడవు. కాని ఆ స్నేహం చెడిన వెంటనే శత్రుత్వము మానవ సహజ గుణము. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనట్లు పామరుండు దగన్ హేమం గూడబెట్టిన భూమిస్సుల పాలంజేరు భువిలో సుమతి. భావం. ఓ సుమతి, చీమలు పెట్టగా ఆ పుట్టలు పాములు

0: నివాసమైనట్లు అజ్ఞానుడు కూడబెట్టిన బంగారము ధనము రాజులకు వశమైపోవును, సార్థకము పొందలేవని దీని భావము. తల నుండి విషము ఫణికిని వెలయాక దోకనుండు వృచ్చికమునకు తలతోక ఎనకయుండును, కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. భావం: ఓ సుమతి, పామునకు కోరలు ఎందును, తేలునకు తోక కొండి ఎందును విషము ఉండును. కానీ దుష్టుడైన మానవునకు తల తోక ఎనక శరీరమంతయు విషము నిండియున్నది. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుబట, కోటి దరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు రాలు. సిద్ధము సుమతి. ఓ సుమతి, నోటి మాటకు సత్యము ప్రాణము, పెద్ద దుర్గమునకు గొప్పదైన సేని సమూహము ప్రాణము, స్త్రీలకు అభిమానము ప్రాణము, పత్రమునకు చేవ్రాలు ప్రాణము. ఇది ముమ్మాటికి నిజము. బలవంతుడా నాకేమనియి పలువురతో నిగ్రహించి పలుకుట మేళ, బలవంతమైన సర్పము చలిసీమల చేత చిక్కి చావదే సుమతి. భావం: ఓ సుమతి, నేను బలవంతుడును, నాకు ఏమి జరగదు అని భావించుచు గర్వముచే అనేకులకు విరోధము పెట్టుకొని సంచరించకూడదు, అది మేలు కలిగించదు. ఎట్లనగా బలము గలదైనను పాము చలిచీమల చేతిలో చిక్కి చచ్చుచున్నది గదా. సిరిదా వచ్చిన వచ్చును సలలెత్తిముగా నారికేల సలిలము భంగన్ సిరిద్రాంబోవు బోవును కరిమ్రింగిన వెలగపండు కరుణిని సుమతి. భావం: ఓ సుమతి, సంపదలు ఎప్పుడును కొబ్బరికాయలోనికి నీరు ఏ విధముగా వచ్చునో ఆ విధముగానే తెలియకుండా వచ్చును. ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు ఎవరికి తెలియకుండా ఏ విధముగా మాయమగునో అట్లే సంపదలు ఎవరికి తెలియకుండా మాయమగునని భావము.
1: చాలా చక్కటి పద్యాలను చెప్పిన పల్లవికి జేజేలు చెప్పండి. ధర్మం తప్పని మనునీతి చోలుని గురించి కథ చెప్పడానికి మన ముందుకొస్తున్నది జెనిలియా 12వ తరగతి. విందామా.
2: మనునీతి చోళుడు. చోళ దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన నగరం తిరువారూరు. ఆ నగరాన్ని రాజధానిగా చేసుకొని పూర్వం మనుచోళుడనే రాజు పరిపాలిస్తూ వచ్చాడు. అతను గొప్ప శివభక్తుడు, ధర్మ మార్గం తప్పనివాడు, ప్రజల్ని తన ప్రాణంలా భావించి కాపాడినవాడు. అతనికి వీధ విటంకుడు అనే కొడుకు ఉండేవాడు. అతను బాల్యంలో చక్కగా విద్యాభ్యాసం చేశాడు. యుద్ధ విద్యలోనూ మంచి శిక్షణ పొందాడు. తండ్రి ప్రజల ప్రశంసలను పొందిన భాగ్యశాలి. మనుచోళుడు తన అంతఃపురంలో ఒక పెద్ద గంట కట్టి ఉంచాడు. దానికి పరిశోధన గంట అని పేరు. ప్రజలలో ఎవరికైనా ఏదైనా కొరత ఏర్పడి ఆ విషయమై రాజుకి విన్నవించదలిస్తే వాళ్ళు ఆ గంటను కొట్టవచ్చు. గంటనాదం వినిపించగానే రాజు గంట కొట్టిన వారిని పిలిపించి వాళ్ళ దురవస్థను విని న్యాయం చేకూర్చేవాడు. ఆ మహారాజు పరిపాలన కాలంలో ఎవరికి ఏ విధమైన కొరత ఏర్పడలేదు. కనుక ఆ గంట కొట్టిన వాళ్ళు లేరు, దాని నాదాన్ని విన్నవాళ్ళు లేరు. ఒకనాడు రాకుమారుడు రాజవీధిలో రథం నడుపుతూ ఊరేగింపుగా వచ్చాడు. అతని వెంట మిత్రులు వీరయోధులు ఉన్నారు. వాద్యాలు మోగాయి. అప్పుడు ఒక ఆవు దూడ వీధిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. తేరు సవ్వడి విని గంతులు వేసుకుంటూ రావడంతో అది రథచక్రం కింద పడింది. రథం దూడ మీదుగా పోవడంతో దూడ మరణించింది. ఇదంతా కనురెప్ప పాటలో జరిగింది. దూడ వెనుక వచ్చిన ఆవు పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది. మరణించిన దూడను చూసి బావూరుమన్నది. వణికిపోతూ కింద పడింది. దూడకి దెబ్బ తగలడంతోనే రాకుమారుడు రథం ఆపి కిందకి దూకి పరిగెత్తుకొని వచ్చాడు. దూడ మరణించి ఉండడం చూశాడు. ఎంతో ఆందోళన చెందాడు. మరణించిన దూడ విషయంలో ఏం చేయడమా అని ఆలోచించాడు. తల్లి ఆవు దురవస్థను చూసి అతను మరీ బాధపడ్డాడు. దూడ ఆ విధంగా మరణించినందుకు ఏమి పరిహారం చేస్తే ఉచితమో బ్రాహ్మణుల్ని సంప్రదించాడు. ఇంతలో దుఃఖాన్ని భరించలేని తల్లి ఆవు బావూరుమంటూ అంతఃపురం వైపు పరిగెత్తింది. అక్కడ కట్టి ఉన్న గంటను తన కొమ్ములతో కొట్టింది. గంటనాదం అందరికీ వినిపించింది. విన్నవారు భయభ్రాంతులయ్యారు. ఏం విపరీతం జరిగిందో, గంట ఎన్నడూ మోగలేదు, ఇవాళ ఏం జరిగిందో మరి అని ఆశ్చర్యపోయారు. గంటనాదం విన్న రాజు తన ఆసనం నుంచి లేచి

0: ద్వారం వద్దకు వచ్చాడు. ఆవుని ఆ గంట కొట్టడాన్ని చూశాడు. దీని బాధ ఏమిటి అని విచారించాడు. అప్పుడు మంత్రి ఒక ఆయన, ప్రభు, మన యువరాజు గారు వీధిలో ఊరేగింపుగా వెళ్ళినప్పుడు ఈ ఆవు యొక్క దూడ పరిగెత్తుకుంటూ వచ్చి రథచక్రం కింద పడింది. ఆ విషయమై ఈ ఆవు ఇక్కడికి వచ్చి గంట కొట్టింది అని భయపడుతూ చెప్పాడు. అది వినగానే రాజు వణికిపోయాడు. ఒక ఆవు దూడ నా కుమారుని వల్ల మరణించిందంటే నా పరిపాలన ఎలా ఉందో తెలుస్తోంది అని తను తను నిందించుకున్నాడు. చాలా బాధపడ్డాడు. ఒక వృద్ధ మంత్రి రాజును ఓదార్చాడు. రాజా, మీ దుఃఖం వల్ల ఆవుకి పరిహారం లభిస్తుందా? ఇలాంటి విపత్తుకి శాస్త్రాలలో విధించబడిన పరిహారమేమిటో పరిశీలించి ఆ విధంగా చేయడమే ధర్మమవుతుంది అన్నాడు. అది విన్న రాజు నవ్వాడు. మీరంటున్న పరిహారం వల్ల మరణించిన ఆవు దూడ మళ్ళీ బ్రతుకుతుందా? పోని, తల్లి ఆవు దుఃఖాన్ని తొలగిస్తుందా అని అన్ని ప్రాణులకు ఏ బాధ వాటిల్లకుండా చూడడం రాజు ధర్మం కదా. అలా కనుక నేను కాపాడకపోతే ధర్మం నశిస్తుంది. ఒకడు మరొకని ప్రాణం తీస్తే అందుకు శిక్షగా అతని ప్రాణాన్ని మనం తీస్తున్నాం. నా కొడుకు అలా చేశాడు, అందుకు గాను పరిహారం అంటూ మనం పరిశీలించవచ్చునా? ఇది ధర్మం అనిపించుకోదు అని అన్నాడు. రాజు మాటలలోని ఆంతర్యమేమిటో గ్రహించి మంత్రి భయవిహ్వలుడయ్యాడు. రాజా, ఇది సాంప్రదాయం. తెలియకుండా జరిగిన హానికి ప్రాణాలు బలికొనడం ధర్మం కాదు. వేద మతానుసారం తగిన పరిహారం చేయడం ధర్మ మార్గమవుతుంది అని మళ్ళీ అన్నాడు. మీరంటున్నది నా మనసుకి మంచిదనిపించడం లేదు. లోకంలో ఎక్కడైనా తనకు జరిగిన హానిని తెలియజేసేందుకు ఆవ గంట కొట్టిందా? తిరువారూరు పరమ పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో పుట్టిన ఒక ప్రాణిని నా కొడుకు చంపివేశాడు. ప్రాణానికి బదులుగా ప్రాణం తీసుకోవడమే పద్ధతి. దూడను పోగొట్టుకొని తల్లి ఆవు బాధపడుతున్నట్టుగా నేను బాధపడాలి అన్నాడు రాజు. తర్వాత ఒక మంత్రినుద్దేశించి ఇలా ఆజ్ఞాపించాడు, ఆవు దూడ మరణించిన ఆ వీధిలోనే నా కొడుకు మీదుగా రథం చక్రం పోయేటట్లుగా రథం నడుపు. ఆ మంత్రి ఆమాత్య సంప్రదాయాలు బాగా తెలిసినవాడు. చోళ వంశీయుల పట్ల భక్తి విశ్వాసాలు గలవాడు. కాగా రాకుమారుని చంపడానికి మనస్కరించగా అవతలికి వెళ్ళి తను తాను చంపుకున్నాడు. ఈ విషయం రాజు తెలుసుకున్నాడు. వెంటనే తానే ఆ పని చేయడానికి ఉద్యక్తుడయ్యాడు. తన వంశం గురించి కానీ, తనకు ఒకే కొడుకు ఉన్నాడని కానీ, తన తదనంతరం తన వంశం నిర్మూలమవుతుందని కానీ రాజు బాధపడలేదు. ధర్మ సంస్థాపన ఒక్కటే తన ధర్మమని భావించాడు. కొడుకుని వెంటబెట్టుకొని దూడ మరణించిన వీధికి వెళ్ళాడు. కొడుకుని పడుకోమని చెప్పి అతని ఛాతి మీదగా రథం పోనిచ్చాడు. అది చూసిన ప్రజలు భయభ్రాంతులయ్యారు. కానీ దేవతలు పుష్పవృష్టి కురిపించారు. భక్తవస్తలుడైన పరమశివుడు ఆకాశంలో ప్రత్యక్షమై మనుచోలునికి దర్శనమిచ్చాడు. ఆ సమయంలో మరణించిన ఆవు దూడ, రాకుమారుడు, ప్రాణత్యాగం చేసిన మంత్రి ఒక్కసారిగా సజీవులై పైకి లేచారు. తర్వాత అందరూ గుడికి వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థించారు. మనువంశంలో పుట్టిన చోళరాజు ఈ విధంగా ధర్మ సంరక్షణ చేసిన అద్భుత చర్య వల్ల అతనికి మనునీతి చోళుడనే పేరు కలిగింది.
1: చాలా చక్కటి నీతి కథను చెప్పిన జెనీలియాకు జేజేలు చెప్పండి. మన భాషకు సౌందర్యాన్ని ఇచ్చేవి సామెతలు. సామెతలు చెప్పడానికి మన ముందుకొస్తున్నది మాధురి, 9వ తరగతి. విందామా?
2: అన్నం పరబ్రహ్మ స్వరూపం, అతిథి దేవోభవ, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన, అప్పు ఎన్నటికైనా ముప్పే, అడగందే అమ్మైన అన్నం పెట్టదు, అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి, అనుమానం పెనుభూతం, ఆలస్యమైతే అమృతం కూడా విషమే, 6 నెలలు పోతే వారు వీరవుతారా, ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఈలపాట పెద్దలకు, జోలపాట పిల్లలకు, ఉన్న మాటంటే ఉలికెందుకు, ఊర్లో పెళ్లికి కుక్కుల హడావిడి, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, మాటలు కోటలు దాటాయి, చేతులు గడపలు దాటవు, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు.
1: చాలా చక్కటి సామెతలు చెప్పిన వీరికి జేజేలు చెప్పండి. మా ఊరంటే నాకెంతో ఇష్టం అని తన ఊరి కబుర్లు చెప్పడానికి మన ముందుకొస్తున్నది దేవి. విందామా?
3: ఈరోజు నేను మా ఊరి కోసం చెప్పాలనుకుంటున్నా. చెప్పనా మరి? మా ఊరంటే నాకు చాలా ఇష్టం. పాడి పంటలతో, పచ్చని తోటలతో చాలా అందంగా ఉంటుంది. మా ఊరు చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు కాపలా కాస్తున్న సైనికుల్లా నిలబడి

0: ఉంటాయి. మా ఊరు ముందున్న పెద్ద వేప చెట్టు రచ్చ క్రింద అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఊరు విశేషాలన్నీ వేప చెట్టు దగ్గర చేరితేనే తెలిసిపోతుంది. కోడి కూతులతోనే మేల్కొనే మా ఊరి ప్రజలు రోజంతా సందడిగానే ఉంటారు. తెల్లవారుజామున ఆవు పేడతో కల్లాపి చల్లి అందమైన ముగ్గులు వేస్తారు. ప్రతి ఇంట్లో పాడి పశువులు ఉంటాయి. ఆవుల్ని మేము లక్ష్మీదేవిలాగా చూసుకుంటాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా పొలంలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కాలానుగుణంగా పంటలు వేస్తూనే ఉంటారు. అన్ని రకాల పంటలు పండే మా ఊరు ధాన్యలక్ష్మిలాగా ఉంటుంది. వరి, చెరుకు, వేరుశనగ, రాగి, జొన్న, మిరప, కంది, పెసలు, ఉలవలు ఇలా అన్ని రకాల పంటలు పైరు చేస్తారు. మా ఊరి మిరపతోట చూడడానికి చిన్నదే అయినా చాలా అందంగా ఉంటుంది. మధ్యలో మిరప చెట్లు చుట్టూ గోంగూర చెట్లు వేస్తారు. కాలువ పైన ఉల్లిపాయలు నాటుతారు. అక్కడక్కడ వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు, మొక్కజొన్న, టొమాటో మొక్కలు నాటుతారు. గోగు చెట్లకు బీర తీగలు అల్లిస్తారు. బీర పువ్వులు పసుపు రంగుతో ఆ తోట నిండు ముత్తైదులాగా ఉంటుంది. మా ఇంటికి కావలసిన పచ్చిమిరపకాయలు, మిరప పండ్లు, ఉల్లిపాయలు, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కొత్తిమీర మొత్తం ఒక చిన్న పాదు నుంచి లభిస్తాయి. అందమైన ఆ మిరపతోట చూడడానికి చిన్నదే కానీ చాలా అందంగా ఉంటుంది. 6 నెలల పాటు కూరగాయలు కొనాల్సిన అవసరమే లేదు. ఆ మాటకొస్తే మేము సంవత్సరం పొడుగునా కూరగాయలు కొనం. మా తోటకాయలే మాకు సరిపోతాయి. మా బావి గట్టునున్న మునగ చెట్లు, అరటి చెట్లు, నిమ్మ చెట్లు, కరివేపాకు చెట్లు, మామిడి చెట్లు కాలానుగుణంగా కాయలు కాస్తాయి. మా ఇంట్లో కూరగాయలకి కొదువే లేదు. ఇంకా మా ఇంటి పెరట్లో ఉన్న చిక్కుడు పందిరి చాలా కాయలు లభిస్తాయి. ఇంకా సొరకాయ, గుమ్మడికాయలు కూడా కాస్తాయి. ఇక ఆకుకూరలకు సరే సరి. తోటాకు, పప్పాకు, మెంతాకు, బచ్చలకూరాకు, నెల్లేరు కాడలు, పొనగంటి ఆకు ఇలా 10 రకాలకు పైగా మేము వండుకొని తింటాం. మా పొలంలో మేము పండించుకొని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మీకు ఇంకొక విషయం చెప్పాలి, మేము ఏ వస్తువు కొనాల్సిన అవసరమే లేదు. అన్నీ మా పొలంలోనే పండుతాయి. ఉప్పు మాత్రం తీసుకుంటాం. అది కూడా చింతగిందులు ఇచ్చి బదులుగా ఉప్పు తీసుకుంటాం. సాయంకాలం పూట పిల్లలంతా కలిసి ఆడుకుంటూ ఉంటాం. మా అవ్వ నా కోసం పాలం మీగడ ఎత్తిపెడుతుంది. చాలా రుచిగా ఉంటుంది. తిన్న తర్వాత 6 బయట నులక మంచంపై పడుకుంటే మా అవ్వ తాత కథలు చెప్పేవారు. పచ్చని పైరుగాలికి చల్లగా నిద్రపోతాం. మా ఊర్లో అందరినీ అత్త, మామ, పిన్ని, బాబాయ్, అవ్వ, తాత అని వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఊరంతా ఒకటైపోతాం. కష్ట సుఖాల్లో తోడుగా ఉండే మా ఊరంటే నాకెంతో ఇష్టం. మా ఊరు చాలా బాగుంది కదూ.
1: చాలా చక్కగా చెప్పిన దేవికి జేజేలు చెప్పండి. ఎలాంటి స్నేహితులను ఎన్నుకోవాలో తెలియజేసే నీతికథను చెప్పడానికి మన ముందుకొస్తున్నది జెస్లీ 6వ తరగతి. విందామా?
2: స్నేహము. ఒకరోజు ఇద్దరు స్నేహితులు వేసవి సెలవులకు పట్టణంలో ఉన్న వారి బంధువుల ఇంటికి పోవుచున్నారు. అది అడవి మార్గం. దారిలో వారికి ఒక ఎలుగుబంటు కనబడింది. దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వద్దకు చేరారు. ఒకడు చెట్టు పైకి ఎక్కాడు. రెండో వాడికి చెట్టు ఎక్కడం రావడం లేదు. పోనీ మిత్రుడైన సహాయం చేస్తాడేమో అంటే ముందే చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. రెండో వాడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి చచ్చిన వాడిలా ఆ చెట్టు క్రిందే పడుకున్నాడు. ఇంతలో ఎలుగుబంటు రానే వచ్చింది. శవంలా పడుకున్న వాణిని చూసి చచ్చిన శవమని వెళ్ళిపోయింది. ఎలుగుబంటు దూరంగా వెళ్ళిపోయిన తరువాత చెట్టెక్కిన వాడు దిగి పడుకున్న వాణి దగ్గరకు వచ్చి, మిత్రమా, ఆ ఎలుగుబంటు నీ చెవిలో ఏం చెప్పింది అని అడిగాడు. దానికి రెండో వాడు సమాధానంగా, వాణితో స్నేహం చేయరాదు అని చెప్పింది అని అన్నాడు. అది విన్న మిత్రుడు సిగ్గుతో తలదించుకున్నాడు. నీతి ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు.
1: చాలా చక్కటి కథ చెప్పిన జెస్లీకి జేజేలు చెప్పండి. తేనెల తేటల మాటలతో అంటూ మన భారత మాతను కీర్తించడానికి మన ముందుకొస్తున్నారు కస్తూరి, లావణ్య, అవంతిక, పల్లవి, శివరంజని. విందామా?

0: చాలా చక్కగా పాడిన వీరికి జేజేలు చెప్పండి.
1: ఇప్పటి వరకు మనం విన్నాం శ్రీ కనకదుర్గ ఉన్నత పాఠశాల విద్యార్థులు విల్లివాకం విద్యార్థుల కదంబ కార్యక్రమం చివరి భాగం.
2: సత్యం శంకరమంచివారి అమరావతి కథలు ధారావాహిక ఆగస్టు 31వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు తప్పక విని ఆనందించగలరు.
1: ఇప్పటి వరకు మనం విన్న మాట విడుపు పిల్లల కార్యక్రమం.

రేపు ఉదయం 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ఆంధ్ర మహాభారతం ముగింపు ఫలశ్రుతి డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఇంతటితో ఈరోజు మల్లెపూదండ కార్యక్రమం సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కీ కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్

0: पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है। आज ग्लोबल इन्वेस्टर्स के लिए भारत का स्पेस सेक्टर एक अट्रैक्टिव डेस्टिनेशन बन रहा है।
1: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ను అలవర్చుకోవడానికి, ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని, దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ, ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 2023 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత,

0: సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं जाना चाहिए. अहिंसा का अर्थ है मन, वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाए. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनी, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: నేరం 12:40 ఆకాశవాణి சென்னை வானொலியின் 100.1 MHz FM Gold. மெல்லிசை கேட்கலாம். துவக்கமாக டி கே ஜெயராமன் பாடியுள்ள பாடல். யசோதா இளங்கோவன் வரிகளுக்கு இசை டி கே ஜெயராமன்.